సత్యాయుధం నిజకుటాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారిగిరిజే తవ సుప్రభాతం.